బంధుపోయి సోయే కీర్తన చేసావు కోయి నచ్చ నచ్చ హసే చలే సే రోయి ఉడ సిద్ధ నా హోయ్.